0: The role of the watchman. Let's bow our heads. Heavenly Father, we come before you today seeking wisdom and courage to fulfill our roles as watchmen in your kingdom. Guide our hearts and minds as we dwell into your word. In Jesus' name, amen. Hello, everyone. Today we begin a lesson on understanding our responsibilities as Christians in sharing the good news of salvation. Our focus will be on Ezekiel 33:6, where we learn about the role of the watchman. Please turn with me to Ezekiel 33:6. But if the watchman sees a sword coming and does not blow the horn, and people are not warned, and a sword comes and takes a person from them, he is taken away for his wrongdoing. But I will require his blood from the watchman's hand. In ancient times, the watchmen were appointed to stand guard on the city walls. Their primary duty was to watch for any signs of danger, be it approaching an army or natural disaster, and to alert the populace with the sound of a horn or a trumpet. If the watchman failed in his duty, the blood of those unprepared would be on his hands. This imagery is powerful. It's not just about physical safety, but spiritual vigilance. Now let's think about our role today. We are watchmen of our time, not against physical swords, but against spiritual threats, sin, despair, temptation, and ignorance of God's truth. Warning others, just like the watchman, we have a responsibility to warn those around us. If we see someone heading towards a spiritual ruin because they do not know Christ, should we not alarm them? Shouldn't we sound the alarm? The scripture is clear. If we fail to share the message of salvation, we share in the responsibility for those who perish without knowing Christ. Have we ever felt that nudge from the Holy Spirit to speak up, to share our faith, but hesitated? What held us back? Fear of rejection? Lack of knowledge? The gospel is our horn. It's the message of salvation through Jesus Christ. When we share this, we save lives. Not temporarily, but eternally. By sharing the truth of Jesus, we offer a chance for repentance and eternal life. We keep our hands clean, knowing we've done what we could to alert others to the coming judgment and the grace available through Jesus Christ. So, what are some practical steps? Pray for opportunities. Ask God to place people in your path who need to hear the gospel. Have your personal story of faith ready. It's often the most compelling way to share. Know the basics of the gospel so you can explain it clearly and confidently. As we close today, remember that each one of us is called to be a watchman. The next time you feel that urge to speak about Jesus, remember Ezekiel 33:6. You might not see the immediate impact, but your words could be the very alarm that leads someone to salvation. Let's close with a prayer. Lord, equip us to be diligent watchmen. Give us the words to speak, the courage to act, and love to share your gospel. May we never be found derelict in our duty, in our sacred duty. In Jesus' name, amen. As we end off, just one final thought. I'd like to encourage every one of you this week to look for one opportunity to share your faith, however small it might be. Let's watch, pray, and act together. Godspeed.
1: From the breathtaking views of the snow-capped mountains to the shining city upon a hill, throughout Europe and Africa to the islands of the Philippines, welcome to Ignite Radio. spreading the word over land and sea, providing powerful knowledge that will lead us home forever. This is Ignite Radio.
2: Okay.
3: Good morning to everyone. Wanda Namalu. Good morning from here. Good evening to you.
2: Andariki Vandanalu. Mi andariki kuda subha sayantram.
3: Hope everyone is doing well tonight.
2: Brother JD brother, Ashik brother, prarthana chestara. Okay.
3: All right. Shall we start with a prayer?
2: Yeah. Ah, yes.
4: సర్వసృష్టికి కారణ సముద్రమైన మా ప్రియ పర్లాకు తండ్రి దేవానాయన నీ ఘనమైన నామానికి వీళ్ళ స్థుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రభు నాయన ఇప్పటివరకు సజీవులకల ఉంచి నీ ప్రేమ చేత నీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభు నాయన నీ మాటలు తండ్రి ప్రభు నాయన మేము విని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మేము సిద్ధపడి ఉండగా తండ్రి ప్రభు నాయన నీ మాటల చేత మమ్మల్ని బలపరచమని వేడుకొని వచ్చున్నాను తండ్రి. మా ఆత్మలకు సరిపోయేటటువంటి జ్ఞానాన్ని తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకొని వచ్చి ఉన్నాను తండ్రి. ప్రభునాయన ప్రసంగిస్తున్నటువంటి తండ్రి ప్రభునాయన పాఠాన్ని చెప్తున్నటువంటి పాల్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభునాయన నీ విలువైనటువంటి మాటలను అతని నోట మాకు వినిపించమని వేడుకొని వచ్చి ఉన్నాను తండ్రి. అదేవిధంగా తర్జుమా చేస్తున్నటువంటి రవి బ్రదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభునాయన సరిగా తండ్రి ప్రభునాయన తర్జుమా చేయగలిగేటటువంటి జ్ఞానాన్ని కూడా మీరు అతనికి మీరు అనుగ్రహించమని వేడుకొని వచ్చి ఉన్నాను తండ్రి. ప్రభునాయన విన్నటువంటి వాక్య ప్రకారంగా నడుచుకునేటటువంటి జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన నామములో అడిగి వేడుకొని వచ్చినాను మా కన్న తండ్రి. ఆమేన్.
3: Amen. All right. Welcome to everyone. We are so happy to have everyone for this last class on this subject.
2: Okay. Andariki kuda vandanalandi. Ee subject ku ee amsham gurchinatundi chivari va taragathilo manam andaram kuda unnamu.
3: This is our seventh meeting on baptism, and today we are going to talk about common objections answered.
2: ఈ రోజు 7వ వారంలో మనమందరం కూడా ఉంటూ ఉన్నాము. ఈ రోజు మనము సాధారణమైనటువంటి అభ్యంతరాల గురించినటువంటి విషయాలను మనం తెలుసుకుందాము. ఈ గడిచిన వారం 6 వారాలలో మనం నేర్చుకున్నటువంటి విషయాలలో నుండి కొన్ని ప్రశ్నలను మనం ఈ రోజు తెలుసుకుందాము.
3: So far we have studied what baptism is.
2: మనము చాలా రోజుల నుండి కూడా మనం చదువుకుంటూ ఉన్నాము బాప్తిస్మం అంటే ఏంటి అనేది.
3: We have studied why baptism is necessary.
2: మనము చదువుకున్నాము బాప్తిస్మం యొక్క అక్కరు ఎందుకు అనేటువంటి విషయాన్ని గురించి మనం చదువుకున్నాము.
3: We have looked at examples of conversion, those who were baptized in the Bible.
2: మనము కొన్ని ఉదాహరణలను కూడా మనం చూసుకొని ఉన్నాం బైబిల్ గ్రంథంలో. బాప్తిజం తర్వాత వారందరూ కూడా తీసుకున్నటువంటి కొన్ని ఉదాహరణల గురించి మనం చదువుకొని ఉన్నాము చూసి ఉన్నాము.
3: And then last week we looked at what we must do to be saved.
2: మనము గడిచినటువంటి చివరి వారంలో మనం చూసాము బాప్తిజం పొందుటకు మనం రక్షణ పొందుటకు మనం అందరం కూడా ఏం చేయవలెను అనేటువంటి అంశం గురించి మనం చివరి వారంలో చదువుకొని ఉన్నాము.
3: So in today's class we're going to answer some common questions that a lot of people have. Many people ask these questions, and so like everything else we're going to answer straight from the Bible.
2: Manamo chaala mandi kuda ee prashnalanu adigi unnaru. Ee prati prashnalaku manam andaram bible lo nundi samadhanalanu manam telusukovalsinatuvanti avasaram unnadi.
3: We have used this scripture throughout our study, and so our main text today will be Acts chapter 2 and verse 38. Acts chapter 2 and verse 38.
2: మనం చదువుకుంటూ ఉన్నాము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మేమేమి చేయవలెను అనేటువంటి ఒక ప్రశ్న వాళ్ళందరికీ కూడా లేవనెత్తినట్టుగా మనం చూస్తున్నాము. ఈ రోజు మనం ముఖ్యమైనటువంటి వచనాలు కూడా ప్రారంభంలో ఆ వచనంలో నుండి మనము ఈ యొక్క పాఠాన్ని ప్రారంభించుకుందాము.
3: All right, so someone will read that text and then we'll get started.
2: మన ఎవరైనా చదువుతారా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? తీసి
4: పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమును బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు.
3: Right, very good. So this text is very critical in our way, the Bible way, to be saved. This was told to those in Acts chapter 2 on the day of Pentecost. This was the beginning of the church on that day.
2: చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం అంతా కూడా ప్రారంభ సంఘం గురించినటువంటి విషయాలనే మనం చదువుకుంటూ వచ్చున్నాము. అయితే అక్కడ మానవులమైనటువంటి మన ఆలోచనలకు దేవుడిచ్చినటువంటి ఆ ఆలోచనలకు కలిగినటువంటి తేడాలను మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాము.
3: సో ది అపోస్టల్ పీటర్ గివ్స్ ఏ వెరీ సింపుల్ ఫార్ములా ఫర్ సాల్వేషన్. ఇఫ్ దే డిడ్ ఇట్ ఇన్ ది ఎర్లీ చర్చ్ దెన్ వి మస్ట్ ఆల్సో డు ఇట్ టుడే.
2: చూడండి, ప్రారంభ సంఘంలో ఉన్నటువంటి ఆ దశలో ఉన్నటువంటి వారందరికీ కూడా అపోస్తలుడైనటువంటి పేతురు మంచి ఫార్ములాను చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ ఫార్ములా చాలా అవసరం వాళ్ళందరికీ కూడా. వాళ్ళు ప్రారంభంలో ఉన్నటువంటి సంఘంలో వారందరూ కూడా ఏ విధంగా నడుచుకోవాలనో ఎలాగా నడుచుకోవాలనో వాళ్ళు తెలియనప్పుడు ఆ ఫార్ములా చాలా ఉపయోగపడేదిగా ఉన్నది వాళ్ళని రక్షించడానికి, రక్షింపబడడానికి.
3: Our goal in the churches of Christ is to do everything that they did in the first century, because if they did it in the first century, if we do it just like they did, then we have to be right.
2: What, brother?
3: We strive in the churches of Christ to do everything just like they did in the first century, in the beginning, when the Apostle Peter spoke here in Acts 2. That was the beginning of the church. And so we know if they did it the proper way, we have to do it the same way, and our way is proper too.
2: చూడండి, మనమందరం కూడా క్రీస్తు సంఘస్థలము అయినప్పుడు ప్రారంభ సంఘము ఏ విధంగా అయితే ఆ విధమైనటువంటి బోధలను నడుచుకుంటూ ఉన్నదో, ఏ విధమైనటువంటి కట్టుబాట్లకు ఆ విధానాలకు ఆ విధేయతలకు లోబడుతూ సంఘం ఎలాగైతే నడిపింపబడుతూ వచ్చి ఉన్నదో, ఈనాడు మనం కూడా నిజమైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘమును పోలినప్పుడు మనం కూడా అటువంటి వారి వాళ్ళని మనం కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రారంభంలో ఎలాగా ఉన్నదో అదే విధానాన్ని మనం కూడా ఇప్పుడు కొనసాగించాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది.
3: వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ not Church of Christ doctrine. This is doctrine from the Bible, but we strive in the churches of Christ to do exactly as the Bible says. So this is not just Church of Christ doctrine. This is the doctrine from the Bible, the teaching from the Bible.
2: చూడండి, ఈ బోధ అంతా కూడా కేవలము క్రీస్తు సంఘం బోధలే అని మనం కొట్టివేసడానికి లేదు. ఇది కేవలం క్రీస్తు సంఘ బోధ కాదు, ఇది బైబిల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఎలాగైతే బోధించారో అదే బోధను మనం కొనసాగిస్తూ ఉన్నాము. ఇది కేవలం మనుషుల యొక్క బోధ కాదు, మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం కదా ఇది క్రీస్తు సంఘము అని. ఇది క్రీస్తు సంఘం యొక్క బోధ కూడా కాదు, ఇది బైబిల్లో ఉన్నటువంటి బోధనే మనం అందరం కూడా అనుసరించాల్సినటువంటి అవసరం ఉన్నది.
3: Before we get to point number one, I would like us to read another scripture, and that's a very important scripture, and that's Mark 16:16.
2: చూడండి, మనము ప్రారంభంలో ఈ పాఠాన్ని ప్రారంభించుకునే ముందుగా మనందరం కూడా ఒక వచనాన్ని చదువుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఆ చదవలసినటువంటి వచనము ఏమిటి అని అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం.
4: నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
2: ఓకే,
3: ఆల్ రైట్. సో వి సీ హియర్ దట్ జీసస్ ఆల్సో ఇస్ గివింగ్ ఏ వెరీ సింపుల్ ఫార్ములా ఫర్ సాల్వేషన్. ఇన్ దిస్ వర్స్ వి సీ బిలీఫ్ అండ్ బాప్టిజం. దిస్ వాస్ బిఫోర్ ద చర్చ్ స్టార్టెడ్.
2: చూడండి, ఈ ఈ ఫార్ములాను మనకు యేసుక్రీస్తు ప్రభు వారి నోటి నుండి మనం వింటూ ఉన్నాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే రక్షింపబడాలి అని అంటే మనం ఏం చేయవలెనో అక్కడ ఉన్నటువంటి విషయం మనకు బాగా ఖచ్చితంగా చెబుతూ ఉన్నది. రక్షింపబడాలంటే ఏం చేయాలో, ఒకవేళ అది చేయకపోతే మనకి ఏం జరిగిపోతుందో అనేటువంటి విషయం మనకు యేసుక్రీస్తే మనకు స్వతహాగా ఆయన నోటి నుండి మనకు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
3: Jesus is speaking to people who needed to believe that he was the Son of God.
2: చూడండి, యేసుక్రీస్తు అక్కడ బోధించుతూ ఉన్నాడు ఎవరికంటే, ఎవరైతే యేసుక్రీస్తును నిజమైనటువంటి దేవుని కుమారుడే అని విశ్వసిస్తూ ఉన్నారో వారందరికీ కూడా రక్షణ కల్పించడానికి ఆయన ఒక బోధన అక్కడ బోధిస్తూ ఉన్నాడు.
3: That's why in Mark 16:16 it says you have to believe first. Belief is where everything starts. And by the way, belief and faith are the same thing.
2: చూడండి, మార్క్స్ వార్త 16:16 వచనంలో మనకు అక్కడ ఏం చెప్తున్నదంటే, నమ్మడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు చెప్తూ ఉన్నాడు. అక్కడ ఏమున్నది, నమ్మి బాప్తీసం పొందండి, నమ్మిన వాడి బాప్తీసం నమ్మి బాప్తీసం పొందండి రక్షింపబడదురు, నమ్మకపోతే మీకు శిక్ష విధింపబడుతుంది అనేటువంటి విషయం మనకు అక్కడ బాగా చెప్పాడు. అంటే దాని అర్థము విశ్వాసము నమ్మకము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైనటువంటి స్థితి. ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి అనేటువంటి మాట యేసుక్రీస్తు మనకు చెప్తూ ఉన్నాడు.
3: In Acts chapter 2, the apostle Peter was speaking to people who already believed that Jesus was the Son of God, but it was necessary for them to repent because they were the ones that killed Jesus, the Son of God.
2: చూడండి, అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో ముందుగానే యేసుక్రీస్తును విశ్వసించినటువంటి వారందరికీ కూడా అపొస్తలుడైనటువంటి పేతురు బోధిస్తూ ఉన్నాడు ఏమని అంటే, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఇప్పుడు బాప్తీసం పొందండి అనేటువంటి బోధను అక్కడ అపొస్తలుడైన పేతురు బోధిస్తూ ఉన్నాడు.
3: All right, so let's look at our first objection on our sheet here. The first objection is we are saved by faith only.
2: చూడండి, మొదటి అభ్యంతరము మొదటి ప్రశ్న ఏమిటి అంటే, మనం ప్రశ్నలోకి మనం వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. మొదటి ప్రశ్న ఏమిటి అని అంటే, విశ్వాసము ద్వారానే మనం ఏమైనా చేయగలమా, లేకపోతే విశ్వాసానికి ఇంకొకటి ఏదైనా కావాల్సిన అవసరం ఉన్నదా?
3: All right. And that's why I wanted to read Mark 16:16, because it says Jesus, our Savior, who we believe is the Son of God. We know that he's the Son of God.
2: అందుకే మనం ముందుగానే చదువుకున్నాం ఏమని అంటే, మార్క్స్ వార్త 16:16 మనం చూసుకొని ఉన్నాం, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనేటువంటి విషయము ఇక్కడ మనకు యేసుక్రీస్తు ద్వారానే మనకు బోధింపబడుతున్నది. అని ఏమని విశ్వసించాలి అని అంటే, యేసుక్రీస్తును దేవుని కుమారుడని మనం అందరం కూడా విశ్వసించాలి.
3: All right, he said in Mark 16:16, believe and be baptized. That word A-N-D, and, is very important.
2: చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నదంటే, నమ్మి బాప్తిజం పొందుడి అని చెప్తున్నారు. దాని అర్థం ఇక్కడ నమ్మకానికి ఇంకొక పని కూడా జరిగించాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ. దేర్ ఇస్ నో A-N-D ఇన్ తెలుగు.
3: Sure, yeah.
2: It is continue words, nammi baptism, believe and baptism.
3: Okay.
2: Believe and get baptism. Yeah.
3: But both of those are given equal weight, belief and baptism. They have to be done together.
2: చూడండి, మార్క్స్ వార్త 16:16 ఏమని చెప్తున్నాడు అంటే, నమ్మి బాప్తిజం పొందండి అని చెప్తున్నారు కదా, ఆ రెండు కూడా ఒకటే వచనం, ఒకటే మాట అని అర్థం. నమ్మి బాప్తి ఇట్లా తిరగండి, ఇట్లా కొంచెం అక్కడ ఏం చెప్తున్నాడు, మార్క్స్ వార్త 16:16 నమ్మి బాప్తిస్మం పొందండి అని చెప్తున్నారు కదా, ఈ రెండు వచనాలు నమ్మడము బాప్తిస్మం పొందడము రెండు వేరు వేరే కాదు. నమ్మిన ప్రతివాడు ఏం చేయాలి, నమ్మిన విశ్వసించిన ప్రతివాడు ఏం చేయాలి, బాప్తిస్మం తీసుకోవాలి. ఈ రెండు సపరేట్ కాదు, రెండు కూడా ఒకటే. ఓకే బ్రదర్.
3: All right. So the objection that many people have is that, no, you only have to have faith. All I have to do is believe in Jesus, say a sinner's prayer, and then I'm saved.
2: చూడండి, చాలా మంది ఏమనుకుంటున్నారంటే, గమనించండి, విశ్వసించండి మీకు రక్షణ వచ్చేస్తుంది, మీరు విశ్వసిస్తే చాలు, మీరు మీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడుతుంది అంటూ, విశ్వాసం ద్వారానే మీకు రక్షణ వస్తుంది అని చెప్పుకుంటూ చాలా మంది విశ్వసించండి, ప్రార్థన చేసుకోండి, మీరు రక్షించబడతారు అని చెప్పి చాలా మంది బోధించే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. బాగా వినండి ఈరోజు ఫైనల్ గా.
3: సో జేమ్స్ ఆన్సర్స్ దట్ క్వశ్చన్ ఇన్ జేమ్స్ చాప్టర్ 2 and verse 24. James chapter 2 and verse 24.
2: చూడండి,
3: if someone wants,
2: మానవుని యొక్క ఆత్మీయ స్థితి విశ్వాసం ద్వారానే కట్టబడుతుందా లేదంటే వేరే ఇంకేదన్నా దాంతోనైనా కట్టబడుతుందా అనేటువంటిది ప్రశ్న ఈరోజు. విశ్వాసం ఒక్కటే సరిపోతుందా, ఇంకా ఏమైనా కావాలనా అనే దాని గురించి మనం చూసుకుంటూ ఉన్నాం. విశ్వాసము ఉండాలి, విశ్వాసంతో ఇంకా ఏముండాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోబోతున్నాము. యాకోబు రాసిన పత్రిక 2:24. Just explain brother.
3: Okay, all right, did you let's read the scripture.
2: Okay,
4: manushudu vishwasam
2: mulamuga maatrame. Okay, read brother, read.
4: Okay, manushudu vishwasam mulamuga maatramu kaaka kriyala mulamunano neetimantudani enchabadunani meeru deeni valla grahinchitiri.
2: Okay.
3: All right, the example given here is Abraham. God told Abraham, well, to do a couple of things. He told him to leave his country and go somewhere, and then he also told him to sacrifice his son. Two things.
2: Okay. అబ్రహాంకు యేసుక్రీస్తు సారీ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి విషయము యాకోబు పత్రికలో చెప్తూ ఉన్నాడు. అబ్రహాము రెండు విషయాలను చేశాడు. ఏమేమి చేశాడు? అబ్రహాంకు విశ్వాసం ఉందా? ఉందా అబ్రహాంకు విశ్వాసం? అబ్రహాంకు విశ్వాసం ఉంటున్నప్పటికీ కూడా ఆయన రెండు విషయాలను మనం ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. ఒకటి, నీ తండ్రి ఇంటిలో నుండి నువ్వు బయటికి రా అంటే బయటికి వచ్చేసాడు. రెండవది, నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అని అంటే వెళ్ళి బలిగా అర్పించడానికి ముందుకెళ్ళాడు. ఈ విషయాన్ని మనం అక్కడ అబ్రహాము ద్వారా మనం తెలుసుకొని పోతున్నాము. విశ్వాసం ఒకటే కాదు, క్రియలు కూడా ఉండాలి అని.
3: So we know that Abraham had a deep faith in God. He believed God, but he had to act upon the things that God told him to do.
2: చూడండి, అబ్రహాముకు మంచి విశ్వాసమే ఉంది, కానీ అబ్రహాము ఖచ్చితంగా విధేయత చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ. అందుకే దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముకు? ఇదిగో అబ్రహాము, నీ తండ్రి నుండి నువ్వు వచ్చేసాయి, ఇదిగో అబ్రహాము, నీ కుమారుని వచ్చేసాయి. అంటే ఇప్పుడు అబ్రహాంకు విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి అతడు ఏం చేయాల్సిన అవసరం వచ్చింది? క్రియ చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది. దే నీడ్ హీ నీడ్స్ టు షో వర్క్.
3: కరెక్ట్. అండ్ దట్స్ వై ఇన్ జేమ్స్ 2 అండ్ వర్స్ 24 ఇట్ సేస్ దట్ ఇట్ వాజంట్ జస్ట్ ఫెయిత్ ఓన్లీ దట్ సేవ్డ్ హిమ్. హి డిడ్ంట్ జస్ట్ హియర్ ద కమాండ్ ఆఫ్ గాడ్ and say, okay, I believe. He put that faith into action.
2: చూడండి, అబ్రహాము దేవుని మాట విన్నాడు అని అంటే విన్నాడు, ఓకే నీ మాట నేను విన్నాను సరిపోతుందిలే అని వెళ్ళిపోవడం లేదు అక్కడ అబ్రహాము. విన్న మాటకు ఖచ్చితంగా విన్నదానికి చేయాల్సినటువంటి అవసరం వచ్చేది. అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో దానిని విని అక్కడ గమ్ము ఉన్నట్లుగా లేడు, దాన్ని చేసినట్టుగా చూస్తున్నాం మనం. అందువలన అతడు నీతిమంతుడుగా తీర్చబడుతూ ఉన్నాడు.
3: And in the same way, as we have read in Mark 16:16, Acts 2:38, we have to believe and be baptized and repent and be baptized. They all go together, not just faith only.
2: చూడండి, అబ్రహాము మనం ఇంతవరకు కూడా చూసుకున్నటువంటి వచనాలు మనం చూస్తున్నాం. ఏమేమి వచనాలు? మార్క్స్ వార్త 16:16, అపొస్తలుల కార్యములు 2:38 ఈ రెండు వచనాల్లో కూడా ఇదే బోధ ఉంది. ఏమని ఉన్నది? ఇదిగో నమ్మండి, నమ్మి బాప్తిసం పొందండి అని అక్కడ ఉన్నది. ఇక్కడ అపొస్తలుల కార్యములు 2:38 మీరందరూ కూడా మారు మనసు పొంది బాప్తిసం పొందండి అని చెప్పి రెండు వచనాలు చెప్తున్నారు. అంటే వినడం మాత్రమే కాదు, వినడాన్ని క్రియ రూపంగా చూపించాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది.
3: Now, are there scriptures in the Bible that say believe and be saved? And the answer to that question is yes.
2: Believe?
3: And be saved. There are scriptures in the Bible that say believe and be saved.
2: Ah, it is correct, brother.
3: Yes, yes. I'm making a point. Oh,
2: okay,
3: just say that.
2: Okay, I explain. Chudandi, Bible vachinalalo, meeru nammandi, viswasinchandi, rakshimpabadtaru anetuvanti mata nijame. Avuna? Viswasinchandi, rakshimpabadtaru anetuvanti mata nijame. Kani danigante mundu inga emema chusukovalsina avasaram undi. Okay.
3: But we see always that those people who are told to believe are either idolaters, like the Philippian jailer, or those who did not know Christ. But we notice in those examples that they are always baptized after the belief.
2: Chudandi, viswasinchandi, meeru rakshimpabadtaru anetuvanti mata enta nijamo, vaaru viswasinchina tarvata rakshana pondadaniki madhyalo oka chinna pani chesaru anetuvanti mata kuda nijama kada. Manam chusam evani chusamu, చెరసాలాధిపతిని మనం చూసిన్నాం. చెరసాలాధిపతి ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెరసాలాధిపతి ఏం చేశాడు? ఆయన వాళ్ళందరి మాట కూడా విన్నారు. విన్న వెంటనే వెళ్ళి బాప్తిసం పొందారు. తర్వాత అనేకులు కూడా అలాగే విశ్వసించారు, కానీ విశ్వాసంతో పాటు బాప్తిసం కూడా పొందినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఓకే.
3: All right. So we're not saved by faith only. The Bible never teaches faith only. Faith has to obey.
2: బైబిల్ అంతా కూడా ఒకటే చెబుతుంది, ఏంటంటే విశ్వాసం ద్వారా రక్షింపబడతాము, కానీ విశ్వాసంకి రక్షణకు మధ్యలో విధేయత అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ విధేయత మనం చూపించలేని వారంగా ఉంటే రక్షించబడలేం.
3: And so it's very important to understand, I have to have faith, but that's not the only thing that saves me. I have to push forward and obey faith, which leads to baptism.
2: చూడండి, నాకు విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం ద్వారానే నేను రక్షించబడతానా? నువ్వు విశ్వాసం ద్వారా విధేయత చూపించి బాప్తిసం పొందితేనే నువ్వు రక్షించబడతావు. అదే నిజమైనటువంటి మార్గం. మార్గం అంటే విధేయత లేకోకుండా రక్షణ అనేటువంటిది లేదు. విశ్వాసం అనేటువంటి మాట ఎంత నిజమో, ఆ విశ్వాసానికి కేవలం విశ్వాసం మాత్రమే ఉండదు కదా. విశ్వాసానికి ఏముంటుంది? క్రియలు ఉంటాయి. ఆ క్రియలనే విధేయత అని చెప్తున్నాం. ఆ విధేయత అనేటువంటి క్రియారూపం దాలిస్తే ఏమొస్తుంది? అక్కడ విధేయత అనేటువంటిది క్రియా రూపం దాలిస్తే అక్కడ రక్షణ వస్తుంది. ఓకే.
3: సో వన్ మోర్ స్క్రిప్చర్ అండ్ విల్ లీవ్ దిస్ పాయింట్. జేమ్స్ 2:17. జేమ్స్ చాప్టర్ 2 అండ్ వర్స్ 17.
2: ఇక్కడ ఏమొచ్చినం అంటే యాకోబు రాసిన పత్రిక 2:17 చూద్దాము. అటు వల్లనే విశ్వాసము క్రియలు లేనిదైతే అది తనలో తాను మృతమైనదగును.
3: All right. So we see here that faith, if you don't have works, and baptism is works, but it's necessary for salvation.
2: చూడండి, విశ్వాసము లేని క్రియలు లేని విశ్వాసం ఏమైపోతుంది అంటున్నాడు? క్రియలు లేని విశ్వాసం మృతమైపోతుంది. ఇప్పుడు విశ్వాసం ఉన్నది అని చెప్పుకుంటూ ఉన్నాం కదా, విశ్వాసంతో పాటు ఏముండాలంటున్నాడు? విశ్వాసంతో పాటు ఏముండాలంటున్నాడు? ఇందిరా చూడండి, విశ్వాసంతో పాటు ఏముండాలంటున్నాడు? క్రియ ఉండాలి. ఇప్పుడు రక్షణ పొందాలంటే క్రియ అనేటువంటిది ఏంటి అని అంటే బాప్తిస్మమే క్రియ.
3: Objection number two, that baptism is a work. That's what some people would say. Well, you just said, Brother Paul, that baptism is a work. Well, let's address that. Let's talk about that.
2: చూడండి, బాప్తిస్మం అనేటువంటిది వర్క్ అంటే క్రియ, అది పని. విధేయత చూపించడం ఎంత ముఖ్యమో, విధేయత అంటే విశ్వాసానికి క్రియలు ఎంత అవసరం ఉన్నదో, నువ్వు రక్షణ పొందడానికి విశ్వాసానికి క్రియ అంత అవసరంగా ఉన్నప్పుడు ఆ క్రియనే ఏదనుకో పోలుస్తున్నాం మనం ఇక్కడ? బాప్తిస్మమే క్రియ. సో ఇప్పుడు బాప్తిస్మం అనేటువంటిది క్రియారూపంగా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి వచ్చిన చూద్దాం. అందరు ఇట్లా జరగండి, లేదంటే మా కూడా ఇక్కడ కూర్చోమని చెప్పాను. మదయ్య అక్కడన్నా కూర్చుంటాడు, లేమని చెప్పు మా కూడా. Okay.
3: All right. I want to read a scripture that is not on the sheet here. Ephesians 2, verses 8 and 9. Ephesians 2, verses 8 and 9.
2: ఎఫెషియల్కి రాసిన పత్రిక ఎఫెషియన్స్
3: 2 verses 8 and 9. It's not on the sheet here.
2: All right,
3: okay. ఎఫెషియల్కి
2: రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదవండి ఎవరైనా. అక్కడ లేదు, ఒకసారి చదవండి. ఎఫెషియల్కి రాసిన పత్రిక
4: 2వ అధ్యాయము 8 9వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవరు అతిశయపడ వీల్లేదు.
2: ఓకే, రైట్.
3: ఆల్ రైట్, సో ది అపోస్టిల్ పాల్ హియర్ వెరీ ప్లెయిన్లీ సేస్ దట్ వి ఆర్ నాట్ సేవ్డ్ బై వర్క్స్. ఇఫ్ ఐ డు సంథింగ్ బై వర్క్స్ ఐ కెన్ బ్రాగ్ అబౌట్ ఇట్. దట్స్ వాట్ ది అపోస్టిల్ పాల్ వుడ్ సే.
2: Again, brother, some disturbance, some network okay. problem here. Again.
3: Okay, no problem. The Apostle Paul here is saying that I cannot do things relative to salvation, because if I do that, then I would have a reason to boast. Or in other words, I can't work my way into heaven. And I'll explain that further. Go ahead.
2: చూడండి, ఈ వచనంలో ఏమని చెప్తున్నదో మీరు చదవండి. 8వ వచనం 9వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయింప వీడు లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోస్తలు అనేటువంటి పౌలు, బాగా అర్థం చేసుకోండి. వచనాలకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాము, క్రియల వలనే మనం రక్షించబడతాము అని చెప్తున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు 9వ వచనంలో, అది క్రియల వల్ల నాకు కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అంటున్నాడు. ఇదే క్రియలు అంటే మనుషుడు తన సొంత క్రియలతో ఏమైనా పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఆ సొంత క్రియలతో కాదు. అంటే నేను కొట్టాను, నేను తెచ్చాను, నేను నాటాను, నేను దున్నాను, ఇలాంటివి ఏది కూడా అక్కడ పనిచేయవు. ఈ కేవలము విధేయతతో కూడినటువంటి క్రియల గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. సొంత బలం బలగాల గురించి మాట్లాడుతున్నటువంటి విషయం పౌలు, ఇదిగో నేను నేను పరలోకానికి వెళ్ళడానికి అది తీసుకుని వచ్చాను, ఇది కొట్టాను, అలా చేశాను, ఇలా చేశాను అని చెప్పుకోవడం వలన అది క్రియలు చేసినట్టు కాదు. ఆ క్రియల వలన మీరు వెళ్ళడం లేదు, మీరు అతిశయపడగాకండి అని చెప్తున్నాడు. అయితే నిజమైనటువంటి క్రియ ఒకటి ఉంది, అదేంటి అని అంటే ఆజ్ఞలను నెరవేర్చుతూ ఉంటూ దానికి విధేయత చూపడమే క్రియ. అది వేరేది, ఇది వేరేది. ఓకే,
3: ఇఫ్ ఐ కుడ్ గెట్ టు హెవెన్ జస్ట్ బై డూయింగ్ గుడ్ వర్క్స్ దెన్ it would go against the Bible. And there are people that believe that. Well, I'll just live a good life and I think I'll get into heaven. It doesn't work that way.

0: There's going to be many on the day of judgment that are going to be there and say, Lord, we prophesied in your name. We have done many good works. And Jesus said that he's going to tell them, I never knew you. In other words, there's going to be people on the judgment day that will see Jesus and say, I've done a lot of good works. I deserve to go to heaven.
1: చూడండి, చాలా మంది ఆ తీర్పు దినమున యేసుక్రీస్తును అందరూ కూడా చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తును తీర్పు దినమున అందరూ కూడా చూస్తారు. అయితే ఆ దినమున చాలా మంది ఏమనుకుంటారంటే, ఇదిగో ప్రభువా, నేను నీ నామమున ప్రకటించడం లేదా, ప్రవచించలేదా, ఇదిగో నీ నామమున అద్భుత కార్యములు జరిపించలేదా, ఇదిగో నీ నామమున నేను ఆ మంచి పనులన్నీ చేశాను కదా, నన్నెందుకు నువ్వు పరలోకానికి తీసుకుని పోవు అని చెప్పి తీర్పు దినమున చాలా మంది అడిగే వాళ్ళు ఉంటారు.
0: All right, so now let's read. The
1: judgment day, there is second part about that.
0: There would be a lot of people that would tell Jesus that, you know, I've done a lot of good works, I've prophesied, and so I deserve to go into heaven. They're thinking that by works, they'll be able to get to heaven, but that's not what's going to save them.
1: తీర్పు దినమున అందరు కూడా చూసి ఏమంటారు అంటున్నాము మనము, యేసుక్రీస్తుని చూసి అందరూ ఏమంటారు, ఇదిగో ప్రభువా, నేను ప్రకటించలేదా నీ నామమున, ఇదిగో ప్రభువా, నేను మంచి పనులు చేశాను కదా అని చెప్పి చాలా మంది కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వేడుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు వాళ్ళని చూసి, మీరెవరో నాకు తెలియదే అని అంటాడు. అంటే ఇప్పుడు మంచి పనులు చేస్తున్నటువంటి వారు అందరూ కూడా ఈ మంచి పనులుగానే అనుకుంటున్నారు, దాని వలన పరలోకానికి వెళ్తామని అనుకుంటూ ఉన్నారు. కానీ తీర్పు దినమున మన క్రియలు ఏంటో అనేటువంటిది అక్కడ తేడపరుస్తాడు. అప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటారో, లేదంటే నువ్వు నాతో పాటు పరలోకానికి రాండి అని అంటాడో, ఆ దినమున తెలుస్తుంది. ఆ తీర్పు కూడా దేన్ని ఆధారం చేసుకొని చెప్తాడు అంటున్నాడు దేవుడు, నేను ఇచ్చిన మాటల ద్వారానే. ఓకే,
0: ఆల్ రైట్, సో నౌ లెట్స్ రీడ్ ది స్క్రిప్చర్స్ ఇన్ పాయింట్ నంబర్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ కొలొసియన్స్ 2 అండ్ వర్స్ 12. రీడ్ దట్, కొలొసియన్స్ 2 అండ్ వర్స్ 12.
1: కొలొస్సీలకు రాసిన పత్రిక 2:12 మరొకసారి మనం చదువుకుందాము.
2: మీరు బాప్టిస్మ ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన్ను మృతుల్లో నుండి లేపిన దేవుణ్ణి ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి.
1: ఓకే,
0: ఆల్ రైట్, సో వి సీ ఇన్ దిస్ వర్స్ దట్ ది అపోస్టిల్ పాల్ సేస్ త్రూ ది ఫెయిత్ ఆఫ్ ది ఆపరేషన్ ఆఫ్ గాడ్.
1: చూడండి, ఇక్కడ మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడుతున్నారు. ఒకసారి ఉండండి, 12:12. మీరు విశ్వాసం బాప్తిసం ముందు ఆయనతో కూడా పాతి పెట్టిన వారై ఆయన ఎందు మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేపబడితే. చూడండి, మీరందరూ కూడా దేవుని యొక్క ప్రణాళికను విశ్వసించడం ద్వారా మీరు కూడా యేసుక్రీస్తుతో పాటు లేచారు. బాప్తిసం ద్వారా మీరు తిరిగి లేచారు అనేటువంటి విషయాన్ని అక్కడ మనకు అపోస్తలైన పౌలు చెప్తూ ఉన్నాడు.
0: So we are buried, Colossians 2 and verse 12, we are buried with him in baptism. We're raised through faith with the operation of God. Now, here's what that means.
1: Yes, okay. చూడండి, మనమందరం కూడా బాప్తిసం ద్వారా ఆయన మరణంలో పాతి పెట్టబడుతూ ఉన్నాము. గమనించండి, బాప్తిసం ద్వారా ఆయన మరణంలో మనం అందరం కూడా పాతి పెట్టబడుతూ ఉన్నాము. అలాగే ఆ విశ్వాసం ద్వారానే మీరందరూ కూడా దేవుని యొక్క ప్రభావంతో ఆయన యొక్క మంచి అక్కడ ఆపరేషన్ అని చెప్పారు కదా, అక్కడ ఏమున్నది ఆపరేషన్ అనే దానికి ఆయన ప్రణాళిక అని అనుకుందాం. ఆయన ప్రణాళిక ద్వారా మీరందరూ కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మళ్ళీ తిరిగి లేస్తూ ఉన్నారు.
0: సో as Colossians tells us, there's an operation of God that is difficult to describe. But the thing that we do know is that the only way that we can touch the blood of Jesus Christ is when we are buried in baptism.
1: చూడండి, దేవుని కార్యము ద్వారా మనం అందరం కూడా పైకి లేస్తున్నామనే మాట మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనం అందరం కూడా దేవుని యొక్క కార్యము ద్వారా నీటిలో మునిగినప్పుడు మళ్ళీ తిరిగి లేస్తున్నప్పుడు దేవుని కార్యం ద్వారానే రక్షించబడుతున్నాము. అక్కడ మనం దేనిని తగులుతున్నామని అర్థము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని ద్వారా మనం అందరం కూడా అందులో తగిలి అందులో మునిగి అందులో నుండి మళ్ళీ తిరిగి పైకి లేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది దేవుని యొక్క కార్యం అక్కడ.
0: And of course, we're only saved by the blood of Jesus Christ.
1: నిజంగానే మనం అందరం కూడా దేని ద్వారా రక్షించబడుతున్నాము? యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే మనం అందరం కూడా రక్షించబడుతూ ఉన్నాము. ఓకే.
0: And the only way that we can do that is through baptism. So it's not a human work. It is the way that God operates and cleanses us from our sins.
1: చూడండి, అది నిజంగానే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే మనం అందరం కూడా జరగబడుతున్నాము. అది మనకు అర్థమయ్యేది కాదు. అది అంతా కూడా ఎవరి కార్యము? దేవుని కార్యం. నిజంగా మనం అనుకోవచ్చు రక్తం ఎక్కడ ఉంది, దాన్ని ఎక్కడ తగులుతున్నాము అని, కానీ అదంతా దేవుని కార్యం. మనమైతే దాన్ని విశ్వసించి అలాగా చేయడం ద్వారా దేవుడు మనతో కార్యం జరిపిస్తూ ఉన్నాడు. ఆ కార్యం ద్వారా మనం రక్షించబడుతున్నాం.
0: All right, so now let's read Hebrews chapter 5 and verse 9. Hebrews chapter 5 and verse 9.
1: ఒకసారి అపొస్తలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై తనకు విధేయులైన వారిని అందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ఓకే.
0: So we see in this verse that only those that obey him, obey God through his commands, which we've already talked about, Mark 16:16, Acts 2:38. It's the only way that we are going to be saved. And baptism is done through obedience to faith to help us to be saved.
1: Surrender. మనం ఇప్పటి వరకు కూడా చాలా వచనాలు చూసుకున్నాము. విధేయత ద్వారా కూడా మనం విశ్వాసం మాత్రమే కాదు, మనకు విధేయత కూడా అవసరం అనేటువంటి వచనాలను మనం చూసుకున్నాము. ఆ మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం ఏం చూసుకున్నాం అక్కడ? విశ్వాసము మరియు మనం అక్కడ అండ అని చెప్పాడు కదా బ్రదరు, మార్క్స్ వార్త 16వ వచనంలో నమ్మండి, నమ్మి బాప్తిసం పొందండి అని చెప్పాడు. అక్కడ బాప్తిసం అనేటువంటిది ఏంటి? విధేయతతో కూడినటువంటి క్రియ, క్రియతో కూడినటువంటి విధేయత. అది జరిగించాలి అనేటువంటి విషయం మనకు చెప్తున్నాడు. ఇప్పుడు కూడా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం అందరం కూడా రక్షింపబడాలి అని అంటే మనందరికీ ఉండాల్సినటువంటి అర్హత ఏంటి? అక్కడ చూడండి ఏం చెప్పాడు, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కారకుడయ్యాడు. నిత్య రక్షణకు కారకుడయ్యాడు. విధేయత చూపేటువంటి వారికి మాత్రమే రక్షణ అనేటువంటిది ఉంది. విశ్వాసం ఒక్కటే సరిపోవట్లేదు, అక్కడ విధేయత కూడా అవసరమై ఉన్నది. ఓకే.
0: All right, any questions so far?
1: ఇక్కడ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇంతవరకు మీకు? ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా విధేయత, విశ్వాసం, ఈ సంగతుల గురించి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అంటే మీరు అడగండి, ధారాళంగా అడగండి. యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎలాగ కడబడుతున్నాం మనము అనేటువంటిది నాకు కొంచెం మీకు క్లారిటీ ఇవ్వడానికి అడగాలనుకుంటున్నాను, కానీ తర్వాత అడుగుతున్నాను. యేసుక్రీస్తు యొక్క రక్తం మనకి ఇప్పటికీ కూడా ఉందా, ఎలాగా, ఏంటి అనేటువంటి విషయం. ఇంకా ఏమైనా మీకు తెలిసిన ప్రశ్నలు ఏమైనా ఉంటే చెప్పండి, అడగండి. ప్రశ్నలు ఉన్నాయంటేనే మీరు బాగా అర్థం చేసుకున్నారని అర్థం. ఓకే
0: ఓకే, ఆల్ రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు నంబర్.
1: ఓకే, నో, దేర్ ఇస్ నో క్వశ్చన్ టు ఆస్క్.
0: ఓకే, ఆల్ రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు పాయింట్ నంబర్ 3, అండ్ ఐ థింక్ వి ఆల్రెడీ ఆన్సర్డ్ దిస్ ఇన్ అనదర్ క్లాస్, బట్ వి వాంట్ టు మేక్ ష్యూర్ ఎవరీబడీ అండర్స్టాండ్స్. అబ్జెక్షన్ నంబర్ 3, ది థీఫ్ ఆన్ ది క్రాస్ వాస్ నాట్ బాప్టైజ్డ్, సమ్ వుడ్ సే.
1: చూడండి, మనకి ఈ ప్రశ్న మొదటి 2వ వారంలోనే మనం చూసుకున్నాం. ఈ ప్రశ్నను ఫస్ట్ వారంలోనే ఈ ప్రశ్నను చూసుకున్నాం. అది మీరు ఉన్నారో లేదో కానీ ఫస్ట్ వారంలో వివేక్ అడిగాడు ఆ ప్రశ్నను. యేసుక్రీస్తు మరి ప్రభువారికి ఆ బాప్తిసం పొందితేనే రక్షణ వస్తుందని, విశ్వాసం విధేయత చూపుతేనే రక్షణ వస్తుందని చెప్పారు కదా. మరి యేసుక్రీస్తు పక్కన ఈ పక్కన సిలువలో కూడా దొంగ ఉన్నాడు కదా, ఇదిగో నీవు కూడా నేడు పరదేశంలో ఉంటావు అని చెప్పాడు కదా. మరి అక్కడ బాప్తిసం పొందలేదే, ఎలాగా మరి ఆయనకు రక్షణ వచ్చింది, ఎలాగ పరలోకానికి వెళ్ళాడు, పరదేశకు వెళ్ళాడు అనేటువంటి ప్రశ్న మనం గడిచిన వారములలో చూసుకున్నాం. దానికి ఇప్పుడు మళ్ళీ మీకు ఎవరైతే వినలేదో, ఒకవేళ విన్నప్పటికీ దాని గురించినటువంటి క్లారిటీ మళ్ళీ ఒకసారి మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను.
0: So some would use that as an excuse to say, oh, I don't have to be baptized because the thief on the cross was not baptized.
1: చూడండి, చాలా మంది ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటారు. చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను రక్షింపబడాలి అని సిలువలో దొంగ అడిగినట్లుగానే మనం కూడా అందరం కూడా అడుగుతూ ఉంటాం, రక్షింపబడాలని, నేనేం చేయాలి, అది నేను కూడా నన్ను కూడా రక్షించు అని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉంటాము. Okay.
0: All right. So let's notice what happened exactly. So let's read in this particular text,
2: నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను.
0: All right. So what does Jesus say here? Today you will live with me in paradise. So it appears that Jesus is saving him there on the cross.
1: చూడండి అక్కడ ఏం జరిగిందో మనందరికి కూడా బాగా తెలుసు. ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు అని చెప్పి సెలవులో ఉన్నటువంటి దొంగకు యేసుక్రీస్తు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె ఇచ్చాడు.
0: So there's a couple of things to keep in mind about this. Number one, Jesus was not on the earth at this time to judge. He was only there to seek and save that which was lost.
1: చూడండి యేసుక్రీస్తు ఆ కాలంలో అగైన్ బ్రదర్
0: Jesus was here not to judge, he would say. He was only here to seek and save those who were lost.
1: చూడండి యేసు క్రీస్తు అక్కడ
0: he wasn't here to judge. He wasn't here to judge. He was only here to look out and find those who were lost.
1: చూడండి అక్కడ యేసు క్రీస్తు ఎందుకోసం వచ్చాడు? గమనించండి యేసు క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? అందరిని తీసుకుని వెళ్ళి తీర్పు దినమున తీర్పు తీర్చి వాళ్ళని పరలోకానికి నరకానికి పంపించడానికి యేసుక్రీస్తు వచ్చాడా? ఎందుకోసం వచ్చాడు భూమి మీదకి యేసుక్రీస్తు? ఎవరైతే పాపులుగా ఉన్నారో వారందరినీ రక్షించడానికి వాళ్ళని వెతుకులాడుకుంటూ చూస్తూ వచ్చాడు యేసుక్రీస్తు. రైట్.
0: నంబర్ టూ, యు హావ్ టు రిమెంబర్ దట్ ఎట్ దట్ టైమ్ దే వర్ అండర్ ద లా ఆఫ్ మోసెస్. ఈవెన్ జీసస్ హింసెల్ఫ్ వాస్ అండర్ ద లా ఆఫ్ మోసెస్. ద చర్చ్ హడ్ నాట్ బీన్ స్టార్టెడ్.
1: చూడండి ఫస్ట్ మనం చూసుకున్నాం యేసుక్రీస్తు ఎందుకోసం వచ్చాడు. ఎవరైతే రక్షించబడడానికి ఇష్టపడతారో రక్షణకు అర్హులుగా ఉంటారో, మార్మన్స్ పొంది పాపంలోనే ఒప్పుకుని రక్షించబడడానికి అర్హులుగా ఎవరైతే ఉంటారో వారందరినీ వెతుకులాడుకుంటూ యేసుక్రీస్తు వచ్చాడు. రెండోది, ఆయన మోసే ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఒక్కడే కాదు, అక్కడ ఈవెన్ యేసుక్రీస్తు కూడా మోసే ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. అలాగనే ఎవరు కూడా ఉన్నారు అక్కడ? యూదులు అందరూ కూడా మోషే ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు. ఓకే.
0: బాప్టిజం ఫర్ ద పాయింట్ ఆఫ్ సాల్వేషన్ హడ్ నాట్ బీన్ కమాండెడ్ యెట్.
1: చూడండి బాప్టిజం అనేటువంటిది రక్షణ పొందడానికి ఒక ఆజ్ఞగానే ఉంది మనకు. అయితే అది ఆజ్ఞ మోషే ధర్మశాస్త్రంలో నుంచి పుట్టిందా? గమనించండి, మోషే ధర్మశాస్త్రంలో నుండి బాప్తిస్మం అనేటువంటి ఆజ్ఞ పుట్టిందా? ఏ ధర్మశాస్త్రంలో నుండి బాప్తిస్మం అనే ఆజ్ఞ పుట్టింది? ఓకే.
0: సో ది థీఫ్ లివ్డ్ అండ్ డైడ్ బిఫోర్ ది న్యూ కోవెనెంట్, బిఫోర్ ది న్యూ టెస్టమెంట్.
1: అంటే అక్కడ ఉన్నటువంటి దొంగ కూడా ఏ ధర్మశాస్త్రం కింద ఉన్నాడు? యేసుక్రీస్తు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు, దొంగ ధర్మశాస్త్రం కిందనే ఉన్నాడు, యూదులందరూ కూడా ఇస్రాయేలీలందరూ కూడా ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు. ఏ ధర్మశాస్త్రం కింద? మోషే ధర్మశాస్త్రం కింద వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి దొంగ కూడా మోషే ధర్మశాస్త్రం కిందనే ఉన్నాడు. అప్పటికి ఇంకా ఏం రాలేదు. మీరు ఇక్కడ ఫోకస్ పెట్టండి, దాని పురుగులు పనిచేసి చూద్దాం. ఈ ఏం చేస్తాడు ఈ దొంగ? ఏ దాని కింద ఉన్నాడని చెప్పుకుంటున్నాము? మోషే ధర్మశాస్త్రం కిందనే ఉన్నాడు. అయితే ఇంకా ఏ ధర్మశాస్త్రం రాలేదు? పాత నిబంధన కింద ఉన్నారు, ఏ ధర్మశాస్త్రం ఇంకా రాలేదు? కొత్త నిబంధన ఇంకా రాలేదు. అప్పటికి కూడా మోషే ధర్మశాస్త్రంలోనే అమలులోనే ఉంది, కానీ అప్పుడు బాప్తిసం అనేటువంటిది ఇంకా రాలేదు. ధర్మశాస్త్రం ఇంకా అంతరించిపోలేదు అప్పటికి. మోషే ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు, కొత్త నిబంధన ఇంకా రాలేదు. కొత్త నిబంధన ఎప్పుడు వచ్చింది అది చూద్దాం. ఓకే.
0: So when Jesus was alive, he had the ability to forgive sins. There were many times in the Gospels where he forgave people of their sins.
1: Chaala mandini Yesu Kristu suvarthalalo manu chusinappudu chaala mandini Yesu Kristu em chesadu idigo nee paapamulu kshemimpabaddayi నీ పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పి అందరికీ పాపములను క్షమించుతూ వస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు.
0: And that's exactly what he did to the thief on the cross. He forgave him of his sins and gave him the ability to be with Jesus in paradise, or what they would consider heaven.
1: చూడండి, వారి కోసం ఏర్పాటు చేసినటువంటి పరదేశంలో వారందరూ కూడా ఉండడానికి అలాగనే యేసుక్రీస్తు వారికి కూడా వానికి అంటే దొంగకు కూడా అవకాశం ఇస్తున్నాడు. మీరు పాపం మీ పాపములు క్షమించబడ్డాయి అన్నట్టుగా అందరికీ సువార్తలు ప్రకటించినట్టుగానే అందరికీ పాపములను క్షమించుతూ వచ్చుతున్నట్టుగానే ఈ దొంగకు కూడా సిలువలో మీ పాపములను క్షమించుతూ వచ్చాడు. ఆ వాడికి కూడా ఏమిచ్చాడు? అక్కడ అందరి కోసం ఏర్పాటు చేసినటువంటి పరదేశను వానికి కూడా అవకాశం ఇచ్చాడు.
0: So the reason, by the way, that Jesus told him, you will be with me in paradise, is because in the mind of the Jews, paradise was the Garden of Eden. To them, that's what heaven was like. That's what they thought of as heaven, was paradise, the Garden of Eden. And so Jesus tells him, you'll be with me in paradise. I'm taking you to what you think in your mindset is in heaven.
1: Okay, brother, I have a question.
0: Sure.
1: Before I explain that, I have a question to clarity.
0: Okay.
1: Okay. I knew that, but I'm asking now. What is the difference of heaven and paradise?
0: Well, for the Jews, well, let me start over. In the book of Revelation, John describes heaven. It's a street paved with gold. It talks about the walls of jasper and things like that. That's the New Testament look of heaven. For the Jews, what they thought of heaven was where Adam and Eve were. To them, that's what heaven was. A beautiful garden, a beautiful place to be, where there were no problems and no, they didn't have to till the ground and work really hard and things like that. So for the Jews' mindset, before John's description of heaven, that's what the Jews thought about heaven, and they called it paradise. The word paradise means the Garden of Eden. That's what it's pointing to.
1: Okay.
0: Does that make sense? So when you asked a Jew back then, what do you think of heaven? They would say, well, it's paradise. It's the Garden of Eden, like Mother Eve and Father Adam lived in before they sinned. That's what heaven means to me. And so that's why Jesus used the word paradise.
1: Okay. Yesu Christo ayana paralokam ani cheppada, paradise ani cheppada? Yesu Christo dongaku paradesham ichada, paralokam ichada? పరదేశించాడు. ఏంటి పరదేశకు పరలోకానికి తేడా ఏంటి అని అడిగాను నేను. అక్కడ అడిగితే ఆయన ఉన్నటువంటి మాట చెప్తున్నాడు. పరలోకము అనేటువంటిది ఏమిటి అని అంటే, పరలోకం గురించి యోహాను ప్రకటన గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది పరలోకంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి దేవుడి ద్వారా చూపించబడుతూ ఆ బంగారు వీధులు గుమ్మములు ఇట్లా ఇట్లాగా ఉంటుంది అనేటువంటి విషయము పరలోకం గురించి ప్రకటన గ్రంథంలో యోహాను చూసి చెప్పాడు. కానీ ఈ ప్రకటన గ్రంథం కంటే యోహానుకు ప్రచురి ఆ ప్రకటన యోహానుకు కనబడినటువంటి దానికంటే ముందుగానే వీళ్ళు ఏమని నమ్ముతున్నారంటే, యూదులు పరలోకం అంటే పరదేశే అని నమ్ముతూ ఉన్నారు. అంటే ఆదాము అవ్వ వీళ్ళందరూ కూడా ఎలాగైతే పరదేశంలో ఉన్నారో మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, పరదేశంలో అవ్వ ఆదాము కూడా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను అన్నిటి కూడా తినడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు దాన్ని ఖండించాడు, అలాగ వేరు చేశాడు, ఇలాగ వేరు చేశాడు అనేటువంటి విషయం మనం చూసుకున్నాం కదా. యూదుల యొక్క ఆలోచన ప్రకారం, వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన బట్టి పరదేశ అంటే పరలోకమే. ఆ పరలోకం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకు క్లారిటీగా ఎవరు ఇచ్చారు? యోహాను గారు ఇచ్చారు. అయితే ఈ యూదుల యొక్క ఆలోచన ప్రకారము వారికి అర్థమయ్యే విధంగా యేసుక్రీస్తు వాళ్ళ భాషలోనే ఏమైనా మాట్లాడుతున్నాడు, వాళ్ళకి అర్థమయ్యేలాగానే, ఇదిగో మీరు కూడా పరదేశంలో ఉంటారు, నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావు అని చెప్తూ ఉన్నాడు. అని దాని అర్థం పరలోకమనే. ఓకే, దీస్ ఆర్ దో థింగ్స్ ఆర్ సేమ్, పారడైజ్ అండ్ హెవెన్.
0: Yes, they're the same. There's a lot of people that would teach that paradise is like a waiting place or something, but
1: yes,
0: no,
1: that's why I'm asking.
0: Yeah, paradise and heaven are the same. You have to think about it. You have to look at it through glasses of the first century, not today. Paradise for the Jew was heaven. When you said paradise, heaven, it's the same thing.
1: పరలోకమన్నా పరదేశ అన్నా కూడా రెండు కూడా రెండు ఒకటే. ఐ డోంట్ నో టిల్ నౌ. ఐ డిడెంట్ ఐ థింక్ ఐ థాట్ దట్ పారడైజ్ ఇస్ ఏ సేమ్ డిఫరెంట్ ప్లేస్ అండ్ ఆఫ్టర్ రిజరెక్షన్ ఆఫ్టర్ వి గాట్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ వి గోయింగ్ టు హెవెన్
0: రైట్
1: బిఫోర్ దట్ వి ఆర్ లివింగ్ లివ్ హీ పరదేశ్ పారడైజ్
0: Right. Well, there's a lot of different teaching on that subject. But if you look at, for example, when Jesus talked about the rich man and Lazarus,
1: yeah, that is
0: part it says that it says that no, it says that that Lazarus was in the bosom of Abraham. In other words, you know, this is your bosom. So in other words, the picture is painted that Abraham was holding
1: the chest.
0: Lazarus to his chest like that, which would have been very comforting for Lazarus, who his whole life was sick and he was poor and nobody helped him. So he was, where would you say Abraham is? Abraham is in heaven. He's waiting the judgment just like we are. So when people die, they're going to know where they're going. The Bible doesn't really teach a waiting place. That's a little bit of a Catholic doctrine, like purgatory or something, but you know where you're going. But here's the difference. I know this is our conversation, but
1: okay,
0: we've got to be judged in a body. So our soul is where we're going to eventually end up. But our soul has to come back and be joined in with the body to be judged, because that's where and how we're going to be judged, in the physical body. The Bible is very plain about that. Jesus is coming back. Those who are dead in Christ will rise first. Their body will join with the soul. And then for those of us who are going to heaven, then we'll change to a glorified body. The Apostle Paul says, in the moment, in the twinkling of an eye, we'll be changed. And those who are going to hell will remain in the body, and they'll spend eternity in hell. There's weeping and gnashing of teeth, crying, hollering, gnashing your teeth because of the pain and the suffering.
1: Okay.
0: That's in physical form. So even though those that have died, their soul is waiting, but it's not a waiting place. They're either being comforted by those in heaven.
1: Then how about that place where we waiting for our second coming?
0: Well, again, I would say that would be up to, you're going to know where you're going. I mean, you're going to be in heaven. It's really difficult to explain for the human mind to understand.
1: Okay.
0: There's not like a holding place, but the point is, you know where you're going. Your soul is in a resting place, but it's got to come back to earth with Jesus to be joined with the physical body and then to be judged.
1: Sunday.
0: And then we'll permanently be in heaven. And those who are in, you know, the rich man and Lazarus was, I mean, the rich man was already in torments, remember?
1: Yes.
0: Yeah, so we will know at the point of death where we're going, but we still have to go through the judgment process.
1: Okay. ఇప్పుడు దాకా చెప్పినటువంటి విషయము మేము సంభాషించుకున్నాం, దాని అర్థం ఏంటో మీకు చెప్తాను. సారీ, నేను అన్నాను పరలోకం వేరు పరదేశ వేరు అని చెప్పి ఇక్కడ బోధించబడుతుంది. చనిపోయిన తర్వాత మనుషులు ఆత్మలన్నీ కూడా పరదేశంలో ఉంటాయి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు అందరు కూడా అక్కడి నుండి మళ్ళీ భూమి మీదకి వచ్చి శరీరాలను ధరించుకొని రెండవ రాకల్లో తీర్పు దినం అయిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళేవాళ్ళు పరలోకానికి, నరకానికి వెళ్ళేవారు నరకానికి వెళ్తారు. ఇలాగ బోధించబడుతుంది. దీని అర్థం ఇదేనా అని అడిగితే, కాదు, అది మనం మన మన మైండ్లోకి అర్థమయ్యేటువంటిది కాదు. నిజానికి పరదేశన్నా పరలోకమన్నా రెండు ఒకటే. ఎందుకంటే పరలోకంలో ఎవరున్నారని చూపించాడు మనకు అక్కడ, పరదేశంలో ఎవరున్నారని చెప్పాడు, అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం రమ్మన ఎవరున్నారు, లాజరు ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది కొన్ని ఈ క్లిష్టమైన మాటలు మాట్లాడుతుంటారు, అబ్రహాం రమ్మున లాజరు ఉన్నారంటే ఇలాగ ఎత్తుకొని ఇలాగ పట్టుకొని అబ్రహాం పిసికి ఊపిరాడనికోకుండా ఇట్లనే పట్టుకొని ఉంటాడు అబ్రహాము. లేదు, అది ఉదా అలంకార భాషగా మాట్లాడుతున్నటువంటి విధానము. అయితే ఈ చనిపోయిన తర్వాత మనం అందరము ఏమవుతాము అనేటువంటిది, మన ఆత్మలన్నీ కూడా ఒక చోట రెస్ట్ తీసుకుంటా ఉంటాయి ఒకరోజు. ఆ అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు, అబ్రహాము ఇంకా పెద్దలు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, సెకండ్ రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో, వీళ్ళందరూ పైకి ఎప్పుడు వస్తారో అని చెప్పి అబ్రహాం అందరు కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మనందరం కూడా ఏం చేస్తామంటే, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు మన ఆత్మలన్నీ కూడా మళ్ళీ మన శరీరాల దగ్గరికి వస్తాయి. మీకు అర్థమవుతుందా ఈ విషయము, ఈ విధానం అర్థమవుతుందా? మన ఆత్మలన్నీ కూడా మన శరీరాన్ని ధరించుకోవాలి. మళ్ళీ ఈ శరీరం ఎక్కడి ఉంటుంది ఇప్పుడు? ఆ మట్టి మళ్ళీ అందిస్తుంది నీకు. ఆ శరీరం అంతా కుళ్ళిపోయిన తర్వాత ఆ కుళ్ళిపోయినటువంటి మట్టి మళ్ళీ నీకు మహిమా శరీరాన్ని ధరించుకునేటట్టు తయారు చేస్తుంది. ఆ మట్టి మళ్ళీ నీకు శరీరాన్ని ఇస్తుంది. ఆ శరీరాన్ని ఇస్తూ ఆ శరీరాన్ని ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ తీర్పు దినంలోకి వెళ్తారు. ఆ తీర్పు దినమున మీకు తీర్పు జరుగుతుంది, మీరు అక్కడిక ఇక్కడిక అని. అక్కడ ఏముంటుంది? ఏడుపును కళ్ళు గొరుగుటయు ఉంటాయి. మీకు ముందుగానే తీర్పు జరగకముందే మీకు ఏడుపును పళ్ళు గొరుగుటయు ఎందుకు ఇస్తాడు దేవుడు? ఏడు కదా, తీర్పు జరిగిన తర్వాతనే కదా పరలోకమా పరలోకమా నరకమా అనేటువంటిది మీకు చెప్పాలి. తీర్పు జరగకముందే మీకు పరదేశు, మీరు పరలోకానికి మీరు నరకానికి వెళ్ళండి, మీ పరదేశంలో ఉండండి, మీరు పాతాళంలో ఉండండి ఎందుకు చెప్తాడు దేవుడు? అలాగేం జరగదు కదా. తీర్పు దినం జరిగిన తర్వాతనే మన ఆత్మలకు కావలసినటువంటి శిక్ష జరుగుతుంది. అంతవరకు మన ఆత్మలు ఎక్కడో ఒక చోట రెస్ట్ తీసుకుంటాయి, ఎక్కడ అనేటువంటిది మనకు బైబిల్లో అర్థం కాదు. చనిపోయిన వాళ్ళు అందరూ కూడా నరకంలో ఉండరు. ఇప్పటికైతే నరకంలో లేరు ఎవరు. ఇప్పటికి నరకంలోకి ఎవరు వెళ్ళలేదు, అందరు అక్కడెక్కడే ఉన్నారు ఆత్మలన్నీ కూడా ఇప్పుడు. ఎందుకంటే తీర్పు దినం జరగాలి కదా. తీర్పు దినం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. అది ధర్మశాస్త్రం తర్వాత, ఇప్పుడు యేసుక్రీస్తు తర్వాత నుంచి మనం చెప్పేది. బ్రదర్ దేర్ ఈస్ వన్ క్వశ్చన్ బ్రదర్, తెలుసుకుందాం. They are asking me, what about our souls before judgment day they die, then where they go?
0: Well, their souls, again,
1: their souls.
0: Right. The soul again is either going to be waiting somewhere in heaven or in hell. You just have to go with the rich man and Lazarus. He was being comforted by Abraham, who was in heaven. The rich man was in torment in hell, but even they will have to come. Everybody has to come back for the judgment. You got to remember, you got the body and you got the soul, two different things. So when we die, all of us die physically, but that soul's going to go back and it's going to wait.
1: Back to where?
0: Either heaven or hell, one of the two.
1: Yeah.
0: And then it has to come back for final judgment. It's like this. This is a bad example, I'm sure. But here in America, we have a jail and a prison. A jail is where you're held. A jail is where you're held until you get sent to prison. So in other words, I will go to a local jail in a city, and then once I go before the judge, he will send me to the bigger prison where I will serve out my sentence. So again, it's probably a terrible example, but the jail would be the holding place. The prison would be the permanent place. Well, everybody's being held.
1: Brother, okay, I understand that, but... what about good people's? Good people's are souls.
0: If they have not obeyed the gospel, then they will be.
1: They have obeyed gospel, and they live. They were living as God says.
0: Yeah. So they'll be waiting in heaven to come back. The Bible says that all of the dead in Christ will be coming back. All the sainted dead will be coming back. Their soul will come back to join with their physical body.
1: Okay, I explain that, brother.
0: Okay,
1: ఏం చెప్పాడంటే బ్రదర్ ఇక్కడ ఏం చెప్పాడంటే మన ప్రశ్న ఏమని అడిగాము, చనిపోయిన తర్వాత ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయని మనం అడిగాం. అయితే వాళ్ళు ఒకవేళ విధేయత చూపులేని వారు అయినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే ఉదాహరణ ఒకటి చెప్పాడు. అది ఒకవేళ ఉదాహరణ మంచిగా ఉండకపోయినా ఆ ఉదాహరణ మనకు అర్థమయ్యేలాగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నీవు దొంగతనం చేశావు, లేదంటే ఒకరిని చంపావు, నీకు తీర్పు జరగలేదు. ఇంకా తీర్పు అంటే ఎక్కడ జరగాలి? నీకు కోర్టులోకి వెళ్ళి జరగాల. తీర్పు జరగలేదు, అప్పటి వరకు నిన్ను ఎక్కడ పెడతారు? దీన్ని జైలు అంటారు. ఇక్కడ జైల్లో తీసుకెళ్లి జైల్లో పెడతారు, అవునా కాదా? నీ తీర్పు జరిగిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళి పెడతారు? చెరసాలలోకి వెళ్ళి, అంటే పర్మనెంట్ ప్లేస్ ఒకటి ఉంటుంది. తీర్పు జరిగిన తర్వాత వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, ఇన్ని సంవత్సరాలు తీర్పు, ఇన్ని సంవత్సరాలు మీకు అని పర్మనెంట్ ప్లేస్ ఒకటి ఉంటుంది. అంతకుముందు నిన్ను ఎక్కడ తీసుకెళ్తారు? ఒక 1 రోజులైనా ఒక 1 వారం రోజులైనా నిన్ను తీర్పు జరిగేంత వరకు ఎక్కడ తీసుకెళ్ళి వెళ్తారు? కొన్ని టెంపరీ ప్లేసెస్ ఉంటాయి. ఒకవేళ నువ్వు విధేయత చూపించిన వాడవైతే, మంచి వాడవైతే, నిన్ను ఆదరణకరమైనటువంటి అబ్రహాం లాజర్ను కూడా మనం చూసినాం, ధనవంతుడు లాజర్ గురించి కూడా చూసినాం. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? వేదనకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. లాజర్ ఎక్కడ ఉన్నాడు? ఆదరణకరమైనటువంటి స్థలంలో ఉన్నాడు. అంటే బిఫోర్, అంటే దానికంటే ముందుగానే కొన్ని కొన్ని విధాలు కూడా సేమ్ దాన్ని పోలిన విధానాలే ఉంటాయి. నువ్వు మంచివాడివి, రక్షణ పొంది మంచిగా ఉన్నట్లయితే నీకు ఆదరణకరమైనటువంటిది ఉంటుంది. నువ్వు ఒకవేళ దేవునికి విధేయత చూపలేకపోతే నీకు వేదనకరమైనటువంటి ప్లేస్లో నువ్వు అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటావు. వేదన పొందుతూనే అక్కడ ఉంటావు, నువ్వు ఆదరణ పొందుతూ అక్కడ ఉంటావు. తీర్పు తీరమున మీ ఇద్దరు ఒకరోజు వచ్చి మళ్ళీ శరీరాన్ని ధరించుకొని, భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకొని నీవు తీర్పు దినంలోకి వెళ్తావు. అప్పుడు నీ తీర్పును తగినట్టు నీకు శిక్ష వేస్తావు. ఓకే బ్రదర్?
3: అంటే ఇప్పటి వరకు రాకడ రాలేదు కదా, ఫస్ట్ మళ్ళీ ధనవంతుడు లాజర్ వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు రాకడ వచ్చిందే
1: బ్రదర్? అంటే అదే రెస్టింగ్ ప్లేస్
3: అసలు కదా, ఆ వదిన
1: అందుకే అది రెస్ట్ ప్లేస్ అంటున్నాడు కదా దాన్ని. దే వాంట్ టు నో బ్రదర్, దెర్ ఈస్ నో జడ్జ్మెంట్. వై గాడ్ పుట్ అస్ టు రెస్టింగ్ ప్లేస్ అండ్ సమ్ ఆపోజిట్ ప్లేస్? Why God put that?
0: Yeah, well, that's an unanswerable question, because that's God's doing. That was his plan. When we die, you know, our soul is inside of us. The soul has to do something, and it has to go somewhere to wait until the final judgment, again, to be put together with the body. So that's just the way that God designed it. I'll give you another scripture to read. Read this scripture, okay? In the first
1: ఆ విధానాలు అవన్నీ ఏమిటి అని అంటే అది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు దేవుడు ముందుగానే మరి తీర్పు జరగక ముందే వేదనకరమైన దానికి పంపించాడు? ఎందుకు ఎందుకని ఆదరణకరమైన దానికి పంపించాడు దేవుడు తీర్పు జరగక ముందే అని అడిగితే అది దేవుని యొక్క ప్లాను. దానికి సంబంధించిన ఒక వచనాలను మనం చదువుదాం ఒకసారి.
0: Okay, in 1 Thessalonians chapter 4. Look at
1: 1 Thessalonians 4.
0: And start with verse 13 and then read through the end of the chapter, verse 18. 1 Thessalonians 4, 13 through 18.
1: 1 Thessalonians 4, 13 through 18.
2: సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని గోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి.
1: ఓకే,
0: ఆల్ రైట్. సో notice very carefully in this set of passages. Verse 13, the Apostle Paul says, listen, I don't want you to be ignorant about those which are asleep, those that are dead already. I want to explain what happens to those people who are dead.
1: చూడండి, వారు 13వ వచనంలో చనిపోయారు నిజంగానే అక్కడ, కానీ వాళ్ళను చనిపోయినటువంటి వారిని గురించి ఏమని చెప్తున్నాడు అపొస్తలైన పౌలు? నిద్రించుచున్న వారు అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నట్టుగా ఉన్నారు అక్కడ? దే ఆర్ స్లీపింగ్.
0: వెల్ నో, ఇన్ ద బైబిల్ ద వర్డ్ స్లీప్ మీన్స్ దట్ దే ఆర్ డెడ్, దోస్ హూ హావ్ డైడ్. It doesn't mean that they're just sleeping. They, you know, even Jesus, when Lazarus died, he said, well, Lazarus is asleep. And then the disciples took that to mean that he was just, you know, he was physically sleeping. And he said plainly, no, no, he's dead. So being asleep in the Bible means that you're dead. You've died. So there's been a separation of your body and your soul.
1: చూడండి, అక్కడ చనిపోయా నిద్రించుతున్నారు అని అంటే దాని బైబిల్ యొక్క నిర్వచనం ఏమిటంటే వాళ్ళు శరీరంలో నుండి ఆత్మను వేరు చేసినట్టుగా కనబడుతున్నారు. లాజరు కూడా అక్కడ సమాధిలో పడుకున్నటువంటి లాజర్ను యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆయన నిద్రించుచున్నాడు అని చెప్పాడు. అంటే దాని అర్థము నిద్రించుచున్నారు అనే ప్రతి మాటకు కూడా అర్థం అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే వారు శరీరంలో నుండి ఆత్మ సపరేట్ అయిపోయింది అనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నారు. Okay.
0: All right. Notice in verse 14, what does it say? It says that those which sleep, those who have died, will God bring back with him. In other words, he's going to allow all of those who have died, their soul that is waiting, is going to come back with Jesus.
1: చూడండి, చనిపోయినటువంటి వారందరూ కూడా నిద్రించుతున్నట్టుగా పోల్చి చెప్తున్నాడు. ఆ నిద్రించుతున్నటువంటి వారిని అందరినీ కూడా వెంట పెట్టుకొని మళ్ళీ వస్తాడు అంట యేసుక్రీస్తు. ఆ చనిపోయినటువంటి వారిని అనగా నిద్రించుతున్నటువంటి వారందరినీ కూడా పట్టుకొచ్చుకొని వెంట పెట్టుకొని తీర్పు దినం తీసుకుని పోతాడు అక్కడికి. అక్కడ జడ్జ్మెంట్ జరుగుతుంది. దేవుడు ఎదుట యేసుక్రీస్తు నిలవబెట్టి అందరినీ తీర్పు తీరుస్తానికి ప్రయత్నం చేయ తీర్పు జరుగుతుంది అక్కడ. అందరూ కూడా ఇప్పుడు అప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారని అర్థము? రెస్ట్ తీసుకుంటున్నారు, ఒక చోట నిద్రించుతూ ఉన్నారని అర్థం వాళ్ళు.
0: And in verse number 15, he says that the rest of us who are still living when Jesus comes, then we are going to be with Jesus at that point.
1: చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడంటే చనిపోకుండా మిగిలినటువంటి మనం అందరం కూడా ఏం చేస్తామంట అక్కడ 14:15 ప్రభు మాటను బట్టి మేము మీతో మాట్లాడదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవమైనటువంటి మనం బ్రతికి, ఒకవేళ యేసుక్రీస్తు ఇప్పుడే వచ్చాడు అనుకో, ఇప్పటి వరకు మనం చనిపోకుండా బతికి ఉన్నాం కదా, బతికి ఉన్నటువంటి మనం ఏం చేస్తాము? మనం నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరం. ఫస్ట్ ఎవరిని తీసుకుని వస్తాడు ఆయన? వాళ్ళనే పట్టుకుని వస్తాడు, మనం కాదు ఫస్ట్ వెళ్ళేది. ఒకవేళ యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడంటే వాళ్ళని పట్టుకునే వస్తాడు మన దగ్గరికి. నిద్రించుతున్నటువంటి వారే ఫస్ట్ ఆయన సన్నిధానికి చేరుకుంటారు. లిస్ట్ అంటే క్యూ ప్రకారం వెళ్ళిపోతుంది. ఫస్ట్ వాళ్ళే వెళ్తారు, తర్వాత మనం వెళ్తాం. ఓకే,
0: సో వర్స్ 16 టెల్స్ us the order. God is going to tell Jesus to come back and to claim his own. He's going to descend from heaven with a shout. The voice of the archangel is going to shout with the trumpet. And then the dead in Christ shall rise first. And by the way, it doesn't matter if you died and were buried. It doesn't matter if you were cremated. It doesn't matter if you were died at sea and the sharks ate your body. It doesn't matter how you died. That body will be assembled and joined back in with the soul to meet Jesus in the air. As it says in verse number 17, we'll all meet Jesus in the clouds.
1: చూడండి, యేసుక్రీస్తు మేఘముల మీద మేఘారూఢుడై వస్తూ ఉన్నప్పుడు చనిపోయినటువంటి వారందరూ కూడా తమ శరీరాలను మళ్ళీ ధరించుకొని లేస్తారంట. ఒకవేళ సముద్రంలో పడిపోయింటి శరీరాలు ఉంటాయా? చేపలన్నీ తినేసిన శరీరాలు ఉంటాయా? ఉండవు కదా. మట్టిలో కుళ్ళిపోయిన తర్వాత శరీరాలు ఉంటాయా? అగ్నిలో కాలిపోతే శరీరాలు ఉంటాయా? ఇవి ఎక్కడ లేకపోయినా వాళ్ళందరి శరీరాలు మళ్ళీ భూమి అప్పగిస్తుంది. అవన్నీ అతుకో, అవన్నీ శరీరం మట్టిలో మట్టి మట్టి వెళ్ళిపోయినా ఆ మట్టి మళ్ళీ నీకు మహిమా శరీరాన్ని ఇస్తుంది నీకు. ఆ మట్టి అదే ఆ శరీరము, ఆ శరీరం ఇప్పుడు కుళ్ళిపోయింది. ఆ శరీరం అదే చెప్పాడు, ఇప్పుడు సముద్రంలో పడిపోయి ఉంటుంది, చేపలు ముక్కలు ముక్కలుగా కొరికి తినేసి ఉంటాయి. అయినా కూడా ఆ మహిమా శరీరాన్ని, అలంకార రూపంగా మహిమా శరీరాన్ని నీకు మళ్ళీ అవి అప్పగజెప్తాయి. నీళ్ళలో పడితే నీళ్ళు అప్పచెప్తాయి దేవుడికి, ఇదిగో ఆ శరీరం అని. నీ ఆత్మ, నీ ఆత్మకు నీ శరీరాన్ని అప్పచెప్తుంది. కాలిపోయింది అనుకో, ఈ కాలిపోయినటువంటి ఆత్మ మళ్ళీ కాలిపోయిన, ఒకవేళ నా ఆత్మ కాలిపోయింది అనుకో, నా ఆత్మ వెళ్ళి అడగగానే మళ్ళీ తిరిగి రెండవ యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆ భూమి మళ్ళీ అదే ఆ శరీరాన్ని ఇస్తుంది. ఆ శరీరాన్ని అంటే కాలిపోయిన శరీరాన్నే కాదు, ఆ మహిమా శరీరాన్ని నీకు ఇస్తుంది. మనిషి యొక్క శరీరం మాత్రం మళ్ళీ ధరించుకోవాలి భూమి మీదకి వచ్చి. ఎక్కడికి వెళ్ళినా మనిషి ఏమో భూమి మీద కుళ్ళిపోవాల్సిందే కదా. నీళ్ళలో పడినా, ముక్కలు ముక్కలు అయినా, ఎక్కడ కాలిపోయినా, ఎక్కడ పోయినా నీకు భూమి మీద తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళందరూ కూడా రెండు భూమి మీదకి వచ్చినప్పుడు మట్టి అది అందిస్తుంది నీకు మళ్ళీ తిరిగి. ఇప్పుడు 17 వచనంలో అది చెప్పాడు, 16:17 ప్రధానభూత శబ్దంతోనూ దేవుని బూర పరలోకంలో నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుని మృతులైన వారందరూ కూడా ఏం చేస్తారు? మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొనుటకు ఆకాశ మండలం నాకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. మనం ఒకవేళ ఇప్పుడే బతికే ఉన్నాం అనుకో, ఈ శరీరం ఏమైపోద్ది? అప్పటికప్పటికి అలాగే అయిపోద్ది, మహిమ శరీరాన్ని ధరించుకుంటది. అప్పుడు మనం అందరం కూడా మేఘములకి వెళ్తాం. ఇప్పుడు బరువుగా ఉన్నటువంటి మనం మేఘముల మీదకి వెళ్తామా? ఈ రక్తమాంసం కలిగినటువంటి శరీరము ఏం లేకుండా మేఘం మీద మీద వెళ్తుందా? వెళ్ళదు. మహిమా శరీరాన్ని, ఆత్మ అనేటువంటిది మహిమా శరీరాన్ని ధరించుకోవాలి మళ్ళీ. ఓకే బ్రదర్.
0: All right, I know there's a lot of interest in what happens after we die. There's a lot of, and people have discussed this for hundreds and hundreds of years.
1: Sorry, brother. They are okay. Listening some here, some here one. Questioning is going, but sorry.
0: I know there's a lot of interest in what happens when we die. After we die, what happens? People have discussed this for hundreds and hundreds of years. But that's not the important thing. The important thing, as we just discussed in 1 Thessalonians 4, the important thing to understand is that our soul will come back and we will be joined with the body. And the body is what will go to the judgment. So where I go after I die is, yes, I'm interested in it, but the most important thing is that we're all going to stand before judgment in a physical body. Our soul comes back to join with our body. Then we will go to the judgment.
1: Okay. చూడండి, చాలా మంది కూడా వందల ఏళ్ళ నుండి కూడా ఇదే అడుగుతున్నారు, చనిపోయిన తర్వాత నాకేం జరుగుతుంది, నాకేం జరుగుతుంది అని. అది కాదు ముఖ్యం. మనకు ఏం జరుగుతుందో ఆ 4వ అధ్యాయంలో మనకు వివరంగా చెప్పాడు దేవుడు. నీ శరీరం మళ్ళీ, నీ ఆత్మ మళ్ళీ వచ్చి శరీరాన్ని ధరించుకొని వెళ్ళాలి. నీ ఆత్మ వచ్చి మళ్ళీ నీ శరీరాన్ని ధరించుకొని వెళ్ళాలి. అయితే దానికంటే ముందు నువ్వేం చేయాలంటే నువ్వు నిర్ణయించుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనేటువంటిది. ఓకే బ్రదర్.
0: Do you still have your Bible at 1 Thessalonians 4?
1: చూడండి, బైబిల్లో మొదటి తెస్సలోనికి ఆసుపత్రిగా 4వ అధ్యాయం ఉందా?
0: Do you still have it open, Ravi?
1: Yeah, I have.
0: Okay, look at verse 18. Read verse 18 again.
1: 18వ వచనం మళ్ళీ చదువుతున్నాను. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఓకే.
0: So what is the Apostle Paul saying? I want you to understand not where you go and what happens, but the comfort is that our soul will come back and will be joined with the body. And that's what ought to comfort us to understand. Jesus is coming back for us after we physically die.
1: చూడండి, చనిపోయినటువంటి మనం అందరం కూడా మళ్ళీ యేసుక్రీస్తుతో పాటు చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఫస్ట్. మనం అందరం కూడా మన శరీరము చనిపోయిన తర్వాత ఆ శరీరం ఆత్మ వేరైపోతుంది, కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు మన శరీరంలో అన్ని కూడా మన ఆత్మలు అన్నీ కూడా శరీరాన్ని ధరించుకోవాలి. అది జరగబోతున్నటువంటిది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో. ఓకే
0: ఓకే. ఐ థింక్
1: దీనిని బట్టి మనము ఓకే వెల్ వెన్ సారీ బ్రదర్, మనం దీనిని బట్టి ఏం చేయాలంటే ఒకరినొకడు ఆదరించుకోవాలి. ఇలాగ జరగబోతుంది, మనం సంతోషంగా ఉండాలి దీని విషయమై. మళ్ళీ యేసుక్రీస్తు యొక్క రాకడలో మన శరీరాలు మన ఆత్మలు రెండు కూడా ఒకటవుతాయి. మనము అంటే అర్థం చేసుకోయిందిరా, మనం అంటే మనలాగా మనం చనిపోయిన ఒకవేళ మనం రేపు పొద్దున్న చనిపోయినా కూడా మన ఆత్మలు మళ్ళీ ఏం చేస్తాయి, శరీరాలను ధరించుకుంటాయి. ఇప్పుడు కుళ్ళిపోయి నశించిపోయినప్పటికీ కూడా మళ్ళా మన ఆత్మలు మళ్ళా శరీరాన్ని ధరించుకొని పైకి వెళ్తాయి. అది సంతోషంగా ఉండాలి మనం ముందు. మళ్ళీ మనకు జీవం వస్తుంది, అయితే అది పర్మనెంట్ గా వెళ్ళిపోతుంది. ఓకే,
0: ఇస్ అ వెరీ ఎక్సలెంట్ డిస్కషన్, వెరీ గుడ్ డిస్కషన్.
1: చూడండి చాలా మంచి సంభాషణ మీరు చేస్తున్నారు. మీరు సంభాషణ చేయడం వల్ల చాలా మంచిదే జరగబోతుంది.
0: But let's get back to our, let's finish this one point, and I think that we will just stop and continue next week with this discussion. But let's finish this about the thief on the cross, okay? We already read Mark 16:16.
1: చూడండి మనము దీని గురించి మళ్ళీ ఒక వారంలో కావాలంటే డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మనం ఈ పాఠాన్ని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకసారి మరి మార్కు సువార్త 16:16 వచ్చినాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాము. ఇప్పుడు వరకు చూడ చదువుకున్నా మళ్ళీ ఒకసారి చదువుదాం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
0: సో ది ఇంపార్టెన్స్ అబౌట్ ది థీఫ్ ఆన్ ది క్రాస్, వై వాస్ హి నాట్ బాప్టైజ్డ్, వాస్ బికాజ్ హి వాస్ అండర్ ది ఓల్డ్ లా. జీసస్ హాడ్ ది అబిలిటీ టు ఫర్గివ్ సిన్స్, అండ్ మార్క్ 16:16 అబౌట్ బాప్టిజం was not put in place until after Jesus was raised from the dead.
1: చూడండి మనం ప్రశ్న ఏంటి, ఇప్పుడు ఇదంతా డిస్కషన్ అంతా జరుగుతుంది, ప్రశ్న ఏంటనేది మర్చిపోయాం మనం. యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు ఈ దొంగకు యేసుక్రీస్తు ఎందుకని పరలోకంలోనికి స్థానాన్ని ఇచ్చాడు? అప్పటి వరకు మరి బాప్తిసం పొందక ముందనే, విధేయత చూపక ముందనే అతడు ఎలాగ వెళ్ళి పరలోకానికి వెళ్తాడు అని మన ప్రశ్న. అయితే యేసు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మార్క్స్ వార్త 16:16 వచ్చిన ప్రకారము నమ్మి బాప్తిసం పొందితే గాని రక్షణ లేదు. మరి ఇతడు ఎందుకని పరలోకానికి వెళ్ళాడు రక్షించబడుకోకుండా అంటే, ఇక్కడ క్లారిటీ మనకు బాగా అర్థమవుతుంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చనిపోయిన తర్వాత బాప్తిసం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. అమల్లోకి అంటే రక్షణ కూర్చున్నటువంటి బాప్తిసము. 16:16 వచ్చిన అనేటువంటిది ఎప్పుడు, పునరుత్డు అయిన తర్వాత జరుగుతున్నటువంటి సంభాషణ. అప్పుడు ఇది అధికారంగా మనకు నిబంధన అనేటువంటిది అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు కూడా మోషే ధర్మశాస్త్రమే ఉన్నది కాబట్టి అక్కడ యేసుక్రీస్తుకు అధికారం ఉంది తీసుకుని వెళ్ళేదానికి. ఆ తర్వాత ఆజ్ఞలు వచ్చాయి, ధర్మశాస్త్రం వచ్చింది, దాని ప్రకారం నడుచుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్.
0: ఓకే, ఐ థింక్ డ్యూ టు టైమ్ లెట్స్ గో అహెడ్ అండ్ జస్ట్ స్టాప్ దేర్. వీ హావ్ 3 మోర్ పాయింట్స్ అండ్ దెన్ లెట్స్ డు పార్ట్ 2 నెక్స్ట్ ట్యూస్డే. షల్ వి డు దట్?
1: Okay.
0: I think it's better.
1: Okay, here also climate is changed now.
0: Okay.
1: Okay, so it's good. Falling now, rain falling now.
0: Okay. Well, let's stop there and then we'll pick up with point number 4 about the apostles. Lord willing, we'll do that next week and we'll conclude the discussion about these questions that people have.
1: Okay, thank you very much. ఇప్పటి వరకు ఈ 3 పాయింట్లతోనే మనం ముగించుకుందాము, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. ఈ సిలువపై ఉన్నటువంటి దొంగ ఎలాగైతే రక్షించబడ్డాడు అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకున్నాము. దేవుని చిత్తం అయితే ఈ 4 పాయింట్ నుండి రేపు వారం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే
0: ఓకే, ఆల్ రైట్, లెట్స్ క్లోజ్. ఇస్ ఇట్ రైనింగ్? షుడ్ వి క్లోజ్ విత్ ఎ ప్రేయర్ అండ్ దెన్ యు కెన్ గో, ఆర్ ఇస్ ఇట్ రైనింగ్ టు బ్యాడ్?
1: Yes,
0: close with prayer.
1: Okay, you pray, brother.
0: Okay, sure. All right, here we go.
1: Okay,
0: Father, we are so thankful that we can gather here together to study your word.
1: పరలోకమందున్న తండ్రి, మీ నామమును గణపరుస్తున్నాము. ఈ మీ మాటలను చదువుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మా తండ్రి.
0: And you know, Father, that our minds can be very curious at times.
1: తండ్రి, మా మనసంతా కూడా చాలా తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నదని మీరు గమనిస్తూ ఉన్నారు.
0: And we're thankful that we can spend this time together to answer questions that are in the minds of our students.
1: తండ్రి, ఈ విధంగా మేము మా యొక్క విద్యార్థులతో కలిసి మీ మాటలను ప్రశ్నించుకోవడానికి తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి విధానం బట్టి మీకు కృతజ్ఞతలు మా తండ్రి.
0: Help them, Father, that they may be able to understand what we talked about today, and we'll think about it over the next week.
1: తండ్రి ఇంతవరకు కూడా మేము చదువుకున్నటువంటి వాటిని బట్టి మేము గ్రహించుకున్నామని నమ్ముచున్నాము. మిగిలినటువంటి వాటి గురించి రేపు వారం చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి మా తండ్రి.
0: And help us, Father, that we might gather here together again next week to continue our discussion on these various questions.
1: తండ్రి ఇదే విధమైనటువంటి కుతూహలమైనటువంటి ప్రశ్నలతో రేపు వారం కూడా మేము మీ పాఠాన్ని మిగిలినటువంటి పాఠాన్ని మళ్ళీ చదువుకోవడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి. వారందరికీ కూడా మంచి చదువుకోవాలి నేర్చుకోవాలనేటువంటి ఆ యొక్క ఆలోచనను వారికి మళ్ళీ గ్యాదర్ చేయడానికి అవకాశం ఇవ్వండి మా తండ్రి.
0: Continue to bless us with good health.
1: మా తండ్రి మంచి ఆరోగ్యంతో మా అందరికి కూడా ఆశీర్వదించండి.
0: And forgive us of our sins.
1: తండ్రి మా పాపములన్నిటిని కూడా క్షమించండి.
0: And bless us until we can meet again next week.
1: తండ్రి మరి మరొక వారంలో ఈ విధంగా కలుసుకోవడానికి మమ్మల్ని ఆశీర్వదించండి.
0: In Jesus' name we pray.
1: తండ్రి ఈ విన్నపములన్నీ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి.
0: Amen.
1: Amen. Amen.
0: All right. Thank you very much for everybody. Very good discussion. Very good questions today. Very nice to see everybody. And good to see you too, Sanjay. All right. Wadanamalu, everybody. Have a good night. All right. We will see you next week.
1: Okay. Manam repu varamlo kalusukundama.